నేహం న గేహం న శోకం న సాకం పరేయం పవిత్రం పునీతం తాకం న జాతం న పాతం న మిత్రం న మంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న భర్మం న శర్మం న సాకే న వర్మం న చర్మం న కర్మం న బాకే న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే నమో ఆదరూపే నమో ఆదరూపే कहूँ कंज के मंज के भरम भूले कहूँ रंग के राज के धर्म भूलूले कहूँ देश के भेष के धर्म थामे कहूँ राज के साज के